0: You're listening to RM3 Radio Manoranjan.
1: Megahertz meter. Ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: RM3 Manoranjan Radio.
1: Toli Ragalu. Toli Ragalu.
0: తొంభై నాలుగు తొంభై ఐదు పాయింట్ ఆరు తొంభై ఎనిమిది పాయింట్ రెండు మెగాహెర్ట్స్ పైన సరిగ్గా ఉదయపు వేళ 8 గంటలైంది. శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం తొలి రాగాలు యొక్క కార్యక్రమంలో. నేడు గురువారం నాడు నేను మీ కృతగా ఉంటాను మీ సేవలో రాబోయే గంట కోసం. అయితే మిడ్ వీక్ కార్యక్రమం కొంత

అంతవరకు మనం ప్లే చేద్దాం కొన్ని మధుర మధురతి స్వరాలు, మనసు పలికే రాగాలు ప్రత్యేకంగా మీ శ్రవణానందం కోసం. అయితే శ్రోతలారా, ఈ గురువారం నాడు మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ నీచి కార్యక్రమాన్ని మొడలు పెట్టున్నాం ఓ దేవరాగతో.

హే బ్యూటిఫుల్ సంగీత రసికులారా, మీరు ఇప్పుడిప్పుడే ట్యూన్ చేస్తున్నారైతే గుర్తించుకోండి, దాదాపు 5 నిమిషాల నుంచి మనం మొదలు పెట్టినాం నీటి సంగీత యాత్ర. ఇంకా మనం కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం డైరెక్షన్ మన టాలీవుడ్ లోకానికి.

హే సంగీత రసికులారా, ఉదయపు వేళని నన్ను కొంటున్నాను. కొందరు తమ అల్పహారాన్ని ఆస్వాదిస్తున్నారు, వేరే కొందరు తమ ఆఫీస్కి వెళ్తున్నారు, బడికి వెళ్తున్నారు, కొంచెం రష్లోనున్నారు, ఆలస్యంగా ఉన్నారు. మీరేమైనా చేస్తున్నారైతే మేముంటాము మీ తోడుగా. వెల్కమ్ టు యూ ఇన్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ.

శ్రోతలరా, ఈ ఉదయపు వేళ కార్యక్రమంలో గుర్తించుకోండి, మనం ప్రసారం చేస్తున్న మీ ఇష్టమైన పాటలని గుర్తించుకోండి. ఇంకొకసారి ప్రతిరోజు మనం కూడి ఉన్నాం ఇక్కడ ఉదయపు వేళ 8 గంటల నుంచి 9 దాకా మిమ్మల్ని రంజింప చేయడానికి మీ ఇష్టమైన పాటలను ప్లే చేద్దాం. అయితే స్టేషన్ స్టే కనెక్టెడ్ ఆన్ 94.95 6.98.2 MHz పైన శుభోదయం మరీషస్.

ఈ సంగీత రసికులారా, ప్రతి ఒక్క కార్యక్రమంలో అదే చిరునవ్వు అదే ఉత్సాహంతో కూడి ఉన్నాం. మీ కోసం తీసుకువస్తూ ఉంటున్నాం కొన్ని స్వీట్ కోట్ ఆఫ్ ద డే. అయితే నేటి కోట్ ఆఫ్ ద డే ఏమిటంటే, శ్రద్ధగా వినండి. బంగారాన్ని బంగారమే అని నిరూపించడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది, కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు, చూసి చెప్పేస్తారు. అలాగే మంచి వాళ్ళకే ఇక్కడ పరీక్షలు, మంచి వాళ్ళకి లేవు ఏ పరీక్షలు. ఈ చిన్ని కోట్ ఆఫ్ ద డేతో మనం కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం.

కావాలండి శ్రోతలారా, ప్రతిరోజు మీ జీవితంలో ఒక చిన్ని రహస్యం ఉండాలి. ఆ రహస్యం ఏమిటంటే ప్రేమ. ప్రేమ పెంచుకుంటూ ఉండండి. మీ దగ్గర మీ ప్రేమ ఉంటే రోజు, ప్రియా నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా లోకం, నీవే నా గమ్యం, నీవే నా సర్వస్వం అని చెప్తూ ఉండండి. బికాజ్ ద వరల్డ్ కీప్స్ రన్నింగ్ ప్రేమతోనే.

అవునండి సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే మన సమస్త ఎంబీసీ సిబ్బంది తరఫున జన్మదినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ ఈ రాబోయే పాట విశేషంగా అంకితం చేస్తున్నాం. చూల్ ఇఫ్ యూ ఆర్ దేర్ హూ సెలబ్రేటింగ్ దేర్ బర్త్డే.

0: From 8 to 9, Tuli Ragalu.
1: This is my only favorite station, playing the best songs on the radio.
2: RM3 Manoranjan Radio.
3: అవునండి, సంగీత రసికులారా, కొనసాగిస్తున్న నీటి కార్యక్రమం మీ ఇష్టమైన పాటల కోసం. నీ మీ ఇష్టమైన పాటలతో అసలు శ్రోతలారా, క్షణంలో పుట్టే ప్రాణం నిజమైనప్పుడు, క్షణంలో వచ్చే చావు నిజమైనప్పుడు, క్షణంలో పుట్టే ప్రేమ కూడా అంతే నిజం అవుతుంది.

హే సంగీత రసికులారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. ప్రస్తుతం బీట్స్ కొంచెం చేంజ్ చేయడానికి సమయం సూచిస్తున్నది. మీరు సిద్ధంగా ఉన్నారైతే మనం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ రైట్ హియర్ రైట్ నౌ 194.95.638.2 MHz పైన మీ ఉదయపు వేళాన్ని కొంచెం స్పైస్ అప్ చేయడానికి అయితే స్టే ట్యూన్డ్, స్టే కనెక్టెడ్.

ಅವರ್ ಇಂಡಿಯಾ ಶ್ರೋತಲಾರಾ, ರೇಡಿಯೋ ಮನೋರಂಜನ್ ಎನ್ನುಕುನಂದುಕು ಅನೇಕ ಅನೇಕ ಕೃತಜ್ಞತಲು. ಲಾಟ್ ಆಫ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಟು ಆಲ್ ಆಫ್ ಯು ಆರ್ ದೇ. ಇಂಕಾ ಈ రాబోయే పాట అంకితం చేస్తున్నాం టు ఆల్ మై బ్యూటిఫుల్ లిసనర్స్. ఈ ఉదయపు వేళ దిస్ గోస్ టు యు ఆర్ దే. శుభదినం.

ఆనందీ సంగీత ప్రియులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఈ ఒక గంట సంగీత ప్రయాణం మీరు బాగానే మెచ్చుకున్నారని ఆశిస్తూ నేటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇంటటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభ దినం.